0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని నిరంతరం మీకు అందించే ప్రత్యేక సంగీత స్రవంతి రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో వాద్య సమ్మేళనం వింటారు. పాల్గొన్న కళాకారులు వయలిన్పై శ్రీద్వారం సత్యనారాయణరావు, శ్రీ బిఎస్ నారాయణన్, వీణపై శ్రీ మేడూరు శ్రీనివాస్, శ్రీమతి కాజా సుభాషిణి శాస్త్రి, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్, ఘటంపై శ్రీ నేమాని సోమయాజులు, కంజీరాపై శ్రీ కె శ్యామ్ కుమార్, మోర్సింగ్పై శ్రీ పి శ్రీనివాస గోపాలన్, డోలుపై శ్రీ ఆత్మకూరు డి నారాయణ, నిర్వహణ శ్రీ పి జయభాస్కర్.
3: దిస్ ఇస్ రాగం 24/7, an ఎక్స్క్లూసివ్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ ఛానల్. యు విల్ నౌ లిసన్ టు ఎ కర్ణాటక ఇన్స్ట్రుమెంటల్ ఎన్సెంబుల్. ది ఆర్టిస్ట్స్ ఆర్ శ్రీద్వారం సత్యనారాయణరావు అండ్ శ్రీ బిఎస్ నారాయణన్ ఆన్ వయలిన్, శ్రీ మేడూరి శ్రీనివాస్ అండ్ శ్రీమతి కాజా సుభాషిణి శాస్త్రి ఆన్ వీణ, శ్రీ పి జయ భాస్కర్ ఆన్ మృదంగం, శ్రీ నేమాని సోమయాజులు ఆన్ ఘటం, శ్రీ కె శ్యామ్ కుమార్ ఆన్ ఖంజీరా, శ్రీ పి శ్రీనివాస గోపాలన్ ఆన్ మోర్సింగ్ అండ్ శ్రీ ఆత్మకూరు డి నారాయణ ఆన్ డోలు. కండక్టెడ్ బై శ్రీ పి జయ భాస్కర్.
1: కార్యక్రమంలో ముందుగా వినండి హిందోళ రాగంలో పల్లవి ఆదితాళం.
3: The ensemble begins with a Pallavi in rag Hindola, set to Aditaal.

0: కార్యక్రమంలో చివరిగా వినండి సునాద వినోదిని రాగంలో పల్లవి సంకీర్ణ చాపుతాళం.
1: The ensemble concludes with a pallavi in rag Sunada Vinodini, set to Sankirna Chaputal.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు వాద్య సమ్మేళనం విన్నారు. పాల్గొన్న కళాకారులు వైలిన్పై శ్రీద్వారం సత్యనారాయణరావు, శ్రీ బిఎస్ నారాయణన్, వీణపై శ్రీ మేడూరి శ్రీనివాస్, శ్రీమతి కాజా సుభాషిణి శాస్త్రి, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్, ఘటంపై శ్రీ నేమాని సోమయాజులు, కంజీరాపై శ్రీ కె శ్యామ్ కుమార్, మోర్సింగ్పై శ్రీ పి శ్రీనివాస గోపాలన్, డోలుపై శ్రీ ఆత్మకూరు డి నారాయణ, నిర్వహణ శ్రీ పి జయభాస్కర్.
1: యు ఆర్ లిస్నింగ్ టు ఎ కర్ణాటక ఇన్స్ట్రుమెంటల్ ఎన్సెంబుల్. ది ఆర్టిస్ట్స్ వర్ శ్రీద్వారం సత్యనారాయణరావు అండ్ శ్రీ బిఎస్ నారాయణన్ ఆన్ వయలిన్, శ్రీ మేడూరి శ్రీనివాస్ అండ్ శ్రీమతి కాజా సుభాషిణి శాస్త్రి ఆన్ వీణ, శ్రీ పి జయభాస్కర్ ఆన్ మృదంగం, శ్రీ నేమాని సోమయాజులు ఆన్ ఘటం, శ్రీ కె శ్యామ్ కుమార్ ఆన్ కంజీరా, శ్రీ పి శ్రీనివాస గోపాలన్ ఆన్ మోర్సింగ్ అండ్ శ్రీ ఆత్మకూరు డి నారాయణ ఆన్ డోలు, కండక్టెడ్ బై శ్రీ పి జయభాస్కర్.
2: ఈ కార్యక్రమం భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే రాగం ఛానల్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: This program was contributed by All India Radio, Hyderabad. For Ragam 24/7 DTH, anytime Indian music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you would be listening to Veena recital by K.S. Govindarajan, supported on Mridangam by Sri K. Sadguru Charan. Ragam Nirantara Bharatiya Sangeetha Sramanti. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ కెఎస్ గోవిందరాజన్ గారి వీణావాద్య కచేరీ వింటారు. మృదంగ సహకారం శ్రీ కె సద్గురు చరణ్. ఇన్ దిస్ ప్రోగ్రామ్ ఫస్ట్ వి ప్రజెంట్ అ పురంధరదాసు కృతి గజవదన ఇన్ రాగ్ హంసధ్వని సెట్ టు ఆదితాళ్. ఈనాటి కార్యక్రమంలో ముందుగా గజవదన హంసధ్వని రాగం ఆదితాళం పురంధరదాసు కృతి వింటారు.

You have just heard to Eswa Thirunal Kruthi Sarasu Janabha Murari in Rag Todi set to Mishra Chaputal. Mirintavaraku Sarasu Janabha Murari Todi Ragam Mishra Chaputalam Swati Thirunal Kruthi Vinnarum. Ragam 24/7 anytime Indian music. In today's Carnatic Classical Music Program, we have heard to Veena recital by Sri K. S. Govindarajan, supported on Mrudangam by Sri K. Sadguru Charan. This program came to you from the studios of All India Radio Vijayawada. Welcome 24/7, anytime, Indian music. Ragam, Nirantara Bharatiya Sangeeta Sravanti. Inati Karnataka Sangeeta Karyakramamlo, Meerinta Varaku, Sri K. S. Govindarajan Gari, Veena Vadya Kacheri Vinnaru. మృదంగ సహకారం శ్రీ కే సద్గురు చరణ్. నిరంతర భారతీయ సంగీత శ్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ.

రాగం సిమ్మేంద్ర మధ్యమం మిశ్ర చాపుతాళం. లిసన్ నౌ టు నిన్నే నమ్మితినయ్య, మైసూర్ వాసుదేవాచార్స్ కాంపోజిషన్ ఇన్ రాగ్ సిమ్మేంద్ర మధ్యమం, సెట్ టు మిశ్ర చాపుతాళ్.